ఇండి రమణ దాబ్రిదులు సుఖ్రియా జీ అవాన్స్ లింక్స్ లు 94 బాంది జీ అవాన్స్ క్లియర్ ది జ హుస్నా నూరిమా హుస్నా నూర్ ససుద అబ్రిదులు దీరా ఇండి రమణ థ్యాంక్ యూ అంబ్రీన్ సమ అవాజ్ వరి అంబ్రీన్ శిపకి మాసె ససుర గలిది అవర్ అంబ్రీన్ దావి సి అస్సలాము అలైకుం జీ వాలైకుం అస్సలాం జని సంగ అవాజ్ 9394 బాంది clear day dit wil ik je act dit wil ik je active aver doen ke okay assalamu alaikum wa alaikum assalam sangeetasu for 93 band advance election the sure razi da suk di da mahamda ఇస్మత్ సమంగ డ్యూటీ ఆఫీసర్ ఇళ్ళకి ఇస్మత సాసు చార్ సదఖి అవుది ఎఫ్ఎం 93 ఫ్రీక్వెన్సీ దాషూర్ కి ఇవ్వలే పవర్ కమ్ది సమస్యలదా కానీ దాలకు బహాలకై థ్యాంక్ యూ మహం సాసుద అవరిదలు మన ఇస్మత్ ఆవాజ్ మే అవరికన మెసేజ్ ఒక నూర్ సమ ఆవాజ్ నూర్విచి లాల్పరి నా లాల్పరి నీజీ అలాది మఖ్ఫిరత్ నసిబ్ కి అమీన్ సుమ్ అమీన్ థ్యాంక్ యూ నూర్ సాసు దావరిదలు మన అసమాజమావాసూరి అసమాధక టైం కి దావల్లి దస చెల్సే నన్ను గో సవాల్ మావాలు నకీక గోర సవాల్ కి బగల సేమా ఉదరి డ్యూ దలార్ డీర్ దాసి నాసి చెగా జుమంగ అల్ఫాజ్ అఖలి యా డీర్ దాసి నాసి చెగి క్రిటిసిజం కై నో దాన చెల్సే గల సమా బిజి బాయి ప్రోగ్రామ్ లింక్ సులు చిటిరే మెరబానీ అవాజ్ లైవ్ సులు ఎఫ్ఎం 93 బాంది అవాజ్ క్లియర్ ది ఎఫ్ఎం 93 బాంది అస్సలాం అలైకుం మై స్వీట్ అండ్ క్యూట్ డాక్టర్ బిజబాయి సంగే అస్మా బిజబాయి తాసు కజన్ ఓ ఫాచు కనజల్ మేవు ఆవు కిజర్ తాసు టిక్ టాక్ లవకై టిక్ టాక్ బాంది సంగ విచ్ మర్ని కిలి లెజెండ్ లెజెండ్ బన్నా పడతా హై వైరల్ దే జిసు కి వీడియో అప్లోడ్ కై దాగి అకౌంట్ సి కమ్ దే వైరల్ వి బారల్ల జే బిల్కుల్ జమా ద ట్రూ జూజి సే మున్కర్ మిల్ మానది ఖతి నో జసు కమ కవదర్ ఒలి గమ యస్ సదల ఆర్డర్ వగైర ఉకమ సలామ సంగీజి ఖైమా సలామ జాన రాశకన సంగ ఎలాది జల సబర్ దర్ కి ఆమీన్ సైమ సమ ఆవాజ్ వరి సైమ సాసుమ ద అబ్రిదుల డేర మనన సాసు అప్డేట్ మాస్ రాగల దే జస్ టు నైట్ సా ద కుట్ మంజరి బాబానా బై సమ డేర్ వఖ పసి ఆవాజ్ వరమ వలి చిర్త దలేవే ఆవాజ్ కట్ కి దు లగల గుస్తిక్ సులు లాలియా 94 బని ఎలక తాహిర్ జమానా కదర్ మంద రోజానా జతి మవాజ్ వరమ ఆవాజ్ యు కే దే మెహర్బానీ మేరా ఆగే బషవేదా మేరా హమే ఆవాజ్ వరి కనా ద 94 చే సుమర అబ్దున్ కి సమావాజ్ వరి ఆస్మా నూర్ అవర్ నూర్ దాస్ అబ్దున్ కి కాంగ్లి మాలుమాత్ రాఖై సులైమాన్ రేడి ఉదలార్ మే ఆవాజ్ క్లియర్ దే కనా సర్ఫరాజ్ మా మజి కి సమావాజ్ వరి ప గుహాటీ గరి బాబాద్ కి దాగి దుకాన్ దే అలీసరా ద బైరడోనా హరి యు ప్రొడక్ట్ గమ్ దే తసులా బాసన్ తైక్ సర్ మిలావేగి బాలడూనా బాలడూనా గోల్డ్ థీమ్ యాని తసులా ఓలాన్ దిఖై యు శాందార్ అడ్రా సిక్కిం కి తసులా ద సల్వీఖ్ లక్ రూపోయి నామాత్ మిలావేగి బాలడూనా గోల్డ్ థీమ్ బరవళై ఇజన్ లబా యాని బాలడూనా విటామిన్ సి బాలడూనా గోల్డ్ థీమ్ దది దగా డబే డబి బాని సిరీస్ నంబర్ దే దబజాన్ సరేగి దే అబు సుమంగ్ సిక్కిం రా రవాన్ అడ్రా దా ను ఇన్షాల్లా దస్ తు తక్సిం బకేగి దీని లబా బాలడూనా విటామిన్ సి సిరమ్ బాలడూనా 24 కి గోల్ అర్జున్ వైటింగ్ విటామిన్ సి ఫేస్ వాష్ అవడు మీ పదికి కుగి తస్వే కిను వకై ఏ బాగా మునును పసి దరుఖ్ సవేల్ ది ఖబారల్ యో హఫ్తా లస్రజి దసి టైం బకిగి చిలాలా దగార్గిని ఫేస్ వాష్ రాత్రవళా యారా దా బోల లసవళ మఖా దసి దా బాలడూనా 24 కి గో అర్జున్ వైటింగ్ విటామిన్ సి ఫేస్ వాష్ బాలడూనా బియూ సికిట్ బాలడూనా క్లినిక్ కిక్ని క్రీమ్ బాలడూనా క్లినిక్ కిక్ని ఫేస్ వాష్ బాలడూనా ఆర్గానిక్ క్రీమ్ బాలడూనా ఆర్గానిక్ ఫేస్ వాష్ బాలడూనా గేస్ క్యూబ్ సిరప్ బాలడూనా లిక్విడ్ ఫౌండేషన్ బాలడూనా ఫేస్ పౌడర్ అవరాం ది సుండు
د شوندو خکلا د پاره بلډونه لپسټیک په دولس رنگونو کې په سوابي چار سدا کې هر یو دکاندار سره بایز لیتا سو ملاوي بلډونه سن بلاک بلډونه انټي ډنف شمپو بلډونه انټي هیر فال ټانیک بلډونه هیر کټ یعنی د بلډونه څخه سمرهم پروډکټس دي تاسو لا سوابي چار سدا مردان ورال پاکستان کې تاسو لا بایز لی څنګه دغه ملاوي دي شي خدا څه نه د 93 دا دلبری ډیو چار سدی چې سمره بردون کې دي زما په خیال محوس کې زما معذوري مسجد نه دی راغلی مطبع لیک ریمائنڈر میسج راکھوئی چیتا صبح پچار سدھے یو پروگرام کھوئی زما مائنڈ کے صدا سی خبری چیگا دا چار سدھے دا ریڈیو آبردن کو دا پارا اگڑیر یعنی اگڑیر مانی خیز دی چونکہ دا زنانا خوب چرت دا میلو وغیرہ تا نزی خوش اکل ہم پور کے صدا سی ختم وغیرہ مطلب یا گڑ یا چا مطلب چیلے و ساروی وغیرہ وغیرہ وغیرہ دی میلو کی اگر مداریاں لگیا ہوئی ٹھیک شولا چونکہ دغلتا ہم تاسو سرا بلا کمرسل چلی دلی دی دلتا با نور چینلز بھی دلتا با ہم کمرسل چلی گی خو یو سیز اگا ساسو ذہن تا ساسو غوگونو تا در رسول چکم دیگا اگا ما ماند فرشو ہے دے نو انشاءاللہ در رسول بیدلا او دا 9-4 چی سمر عبدون کے زمان آواز ہو رہی دا پروگرام نا پہلا ڈاکٹر سیب سرا میں خبری کھولے سخ پلی خبری وی سد سوابی دکلو خبری میں کھولے چونکہ زمان مائن چکم دیگا دا فرائیڈ یعنی دا جمعی پورز باندی ما پرون بلکی چینار چینار خان مجید ہم ویل چیرا انشاءاللہ دا جمعی پورز با سوابی کے ما خو حدا سی دا جمعی یا دا ہفتی یا دا